నిజద నిదనిప పామగ నిద పసా నిద నిజ గమప కూటత్తిలే కోయిల్ పూర గమ గమ గస గమప మగస అప్ప నిన్నిద దసాస నిన్నిగాగ పద నిజ గమప కూటత్తిలే కోయిల్ పూర దిత్తగదిమి తళాంగు తగదిమి తగది తగదిమి తూం దిత్తూం దిత్తగిడ తగిడ తగిడ తగిడ తగిట తదిమి తజడు తడు తజం తజం తజం తగిట తగదాం తరగడు తగడు తగడ తిరగడు తగడుతూ కడగ తగడుతూ తగదిమి తగదిమి తగ తిరగడుతాం.